0: ఋషిభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ప్రార్థనా అభవత్. ఆగచ్చంతు, సంస్కృతం శృణ్వంతు, సంస్కృతం వదంతు. కోపి ప్రశ్నః అస్తి కిం?
1: ఆం మహోదయే.
0: పృచ్చతు.
1: అహం యః సఖిభిః ఉద్యానం గతవతీ ఆసం, తత్ర సంభాషణే రామాయణ మహాభారత గీతానాం విషయః ఆగతః. మమ ఏకా సఖీ పృష్టవతీ, గీతే ఏతే తు సర్వే ప్రాచీనాః గ్రంథాః, తేషాం పఠనేన అద్య కో వా లాభః? అహం కిమపి వక్తుం న శక్తవతి, కృపయా సమాధానం వదతు.
0: సఖీషు రామాయణ మహాభారత గీతాదీనాం చర్చా ఏషః తు అతీవ సంతోషస్య విషయః. సమాధానం వక్తుం ప్రయత్నం కరోమి. సర్వే సావధానం శృణ్వంతు. యేన జ్ఞానేన వ్యక్తేః సమాజస్య రాష్ట్రస్య విశ్వస్య వికాసః భవతి, తత్ జ్ఞానం లాభాయ ఖలు?
1: ఆం.
0: తర్హి తాదృశం జ్ఞానం అస్మాకం వేదేషు ప్రాచీనగ్రంథేషు అస్తి. తజ్ఞానం లౌకికం పారలౌకికం అపి వ్యక్తేః సర్వతోముఖ వికాసాయ ఆవశ్యకం జ్ఞానం.
1: వ్యక్తేః సర్వతోముఖ వికాసః ఇత్యుక్తే?
0: మనుష్యస్య శరీరమస్తి, మనః అస్తి, బుద్ధిః అస్తి, ఆత్మా అపి అస్తి. ఏతేషాం సర్వేషాం వికాసః ఇత్యుక్తే సర్వతోముఖ వికాసః. అస్మాభిః సర్వతోముఖ వికాసాయ ప్రయత్నః కరణీయః. అస్మాకం ప్రాచీనేషు గ్రంథేషు యత్ జ్ఞానం వర్తతే తత్ జ్ఞానం శాశ్వతం స్థిరం చ అస్తి. యద్యపి తత్ పురాతనం తథాపి నవీనం అపి. తత్ర బహవః ఉపయుక్తాః విషయాః సంతి, పరంతు ఏకః అతి ప్రముఖః విషయః అస్తి ఆచార శిక్షణం.
1: ఆచారః పరమో ధర్మః ఇతి సూక్తిః ఖలు?
0: ఆం. ఆచారః లౌకిక ధర్మః, వ్యవహార ధర్మః, శ్రేష్ఠః ధర్మః సః. తేన లౌకిక లాభః నిశ్చితః. అస్మిన్ జగతి జీవతః మనుష్యేణ కథం వ్యవహారః కరణీయః యేన తస్య జీవనే శాంతిః సమాధానం చ భవేత్, పునః తేన సమాజస్య వ్యవస్థా అపి సంభవేత్. న కేవలం మమ సమాజే మమ రాష్ట్రే అపి తు సమగ్రే విశ్వే శాంతిః సువ్యవస్థా భవేత్. ఏతత్ సర్వం చింతనం ప్రాచీన గ్రంథేషు వర్తతే. అస్మాకం పూర్వజాః ఋషయః మునయః తేషాం కృతే తు వసుధైవ కుటుంబకం. ఆచారః సదాచారః కర్తవ్యస్య మార్గదర్శనం సమాజ వ్యవస్థా శాస్త్రం నీతిధర్మః అథవా కేవలం ధర్మః ఇతి శబ్దేన ఉక్తః ఏవ లౌకిక ధర్మః. రాజధర్మః క్షత్రియధర్మః విద్యార్థిధర్మః కులధర్మః మిత్రధర్మః ఇత్యాదీని నీతిబంధనాని అపి ధర్మ శబ్దేన బోధ్యతే. ధారణాత్ ధర్మః ధర్మో ధారయతే ప్రజాః, యస్యాత్ ధారణ సంయుక్తం సహ ధర్మః ఇతి నిశ్చయః ఇతి మహాభారతే. ధర్మశబ్దస్య ధాతుః అస్తి ధృ, ధారణ పోషణయోః. ధర్మేణ ఏవ ప్రజాః సంయమితా భవతి, యేన ప్రజానాం ధారణా భవతి పోషణం భవతి సహ ఏవ ధర్మః ఇతి. సద్వర్తనం సదాచార జీవనం మనః సశక్తం కరోతి సమర్థం కరోతి. తత్ మనః అభ్యాసార్థం మననార్థం అధ్యయనార్థం యోగ్యం భవతి. తాదృశం శాంతం ఉత్సాహితం మనః కిం వా కర్తుం న శక్నోతి. ద నాలెడ్జ్ ఇన్ అవర్ స్క్రిప్చర్స్ రామాయణం మహాభారతం గీతా ఈజ్ ప్రాచీనం, సో ఇట్ ఈస్ టైమ్ టెస్టెడ్. పూర్ణం ఇట్ ఈస్ కంప్లీట్. అనుభవసిద్ధం ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్డ్. అండ్ నిరపేక్షం టోటలీ అన్బయాస్డ్. ఇట్ ఈస్ నాట్ రిటన్ విత్ ఎనీ సెల్ఫిష్ మోటివ్ అండ్ సో ఇట్ క్యాన్ గైడ్ అస్ ప్రాపర్లీ. దిస్ నాలెడ్జ్ హెల్ప్స్ అస్ ఇన్ బిల్డింగ్ అవర్ క్యారెక్టర్. ద సంస్కృత్ వర్డ్ ఫార్ క్యారెక్టర్ ఈజ్ శీలం. శీలం పరమభూషణం ఇతి సూక్తిః ప్రసిద్ధ. ఆల్సో యూ మైట్ హ్యావ్ హర్డ్ దిస్, ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. అతః స్మరంతు శీలం పరం భూషణం, ఆచారః పరమో ధర్మః. ఇదానీం ప్రశ్నసమయః. అద్యతన ప్రశ్నః అస్తి, భారతీయానాం ప్రాచీనగ్రంథానాం ఏకః ప్రముఖః విషయః కః? ఉత్తరం అవశ్యం ప్రేషయంతు. ఇదానీం గీతా శ్లోకపఠనం. షష్ఠోధ్యాయః శ్లోకసంఖ్యా 31-44. అధ్యాయ 6 శ్లోకసంఖ్యా 31-40. ॐ श्री परमात्मने नमः।
1: ॐ श्री परमात्मने नमः।
0: सर्वभूतस्थितं यो माम्
1: सर्वभूतस्थितं यो माम्
0: भजत्येकत्वमास्थितः।